ఉదయ దహాయాయి వినాడి తీస్తున్నాయి విలావా. హో హో హో హో, కేవల కేవల అన్నది వెయ్యి ఆవి సింధు అన్నది నాయకల్ హితవత్. సింధు తహన్నిపై ఓ మతక్కడన్న తోరణి సాతబాయి మమ్మీ పెద్దట ఆఫే ఇటు కలింగ్ ఇథింగ్ ఓట పొడి తరవటు అక్కరన్నోని కేల హితట. అలా అమ్మల తాతలే అపి కీనదే అహువనతి ఉన్న హమ్మ పొడి తరవటు అక్కలు అపి హదాగారే ఎహెమ కరన్న తమై దా సిద్ధ వెలా తీరిని మాట పేనే మొకద ఓయా దానో దా మీ దవస్ వల తీయన వైరస్ ఎక్క එහෙම නැත්නම් අපිට භයානකම භයානක වෙලා තියෙන දේ අපිට බය වෙන්නම සිද්ධ වෙලා තියෙන දේ ඒ තමයි ඩෙන්ගු රෝගය. දැන් මේ වෙනකොට ශ්‍රී ග්‍රේම් පැතිරෙනවනේ පැතිරිලා ඉවරයි. ඉතින් මේ